0: பண்பினராகவும் அவர் திருட்டு பொத்தாண்டையே சோ எங்களை காப்பலா பண்பினஞ்சி ஆகட்டும் அவே டூன் ஜன்மண்டூண்டு இத்தலகு பழக்கம் ஹெச்சின மாத பர்பகு பர்பலைக்கு மல்பன துளு ராகுலு சுமார் ராகுலு அது ఇత్తెల ఈ దుమ్ము ఆకాశం నెట్టు మెడ్రాస్ ఫిబ్రవరి దగ్గర నుంచి తుళు కార్యక్రమం సుమారు తుళు పదకులు తుళు నాటకులు తుళు ఎల్లెల్లె పదకులు మొత్తం పడదు అని చెప్తే ఎరిక్ వజారి ఒప్పు అథవా నమ్మ విల్పి రెమెంబర్స్ ఒప్పు అక్కడ నా తుళు పదకులు నా క్యాసెట్ మాత్రం తుళు పదకులు కలవు క్రిస్టియన్స్ పదకులు అథవా లోకల్ కాడేపోదు ఇందు అమ్మరణిల్లడి పోదు వల్ల అంచిన మాత పదకులు మాత్రం సుమారు బైతం ఇతే కమ్యాండ్ అలాంటి తొలుకు ఇత్తల ప్రెసిడెంట్ క్రైస్తరాడు కథలి క్రైస్తరాడు తొలు భాషని ఇతల బలకే వెళ్తుంది ఇంకా చర్చిలడు రాకూడదు అగలెట్టు మాత్రం కొంగనేడి ఆరాధన నడుపు ఇంకా వంజి చర్చిడు మాత్రం ఇడీ తుళు ఆరాధనే నడుపు పద్య
1: బోధనే మాత్రం హలో నమస్తే హలో
2: హలో
1: హలో నమస్తే
2: నమస్తే ఆర్జే ఇంజా కులాల్
1: నమస్తే నమస్తే పన్నే
2: తులు చావడిని అమ్మన్నేర్ నా సందర్శన భారీ అడ్డా ఉందండు నమస్కారం అమ్మన్నేరే
0: నమస్కారం
2: నేను హెచ్ మహమ్మద్ వేణూర్ పాత్ర లాలాజీ సరే ఈయన తులు భాషకు మధ్య సేవే కూడా కేంద్ర భారీ సంతోషం అండి ఏదే ఆవడి ఎవరా తన తులు అకాడమీ ఇప్పుడే బేరే మాత్రం ఎనకేంద ఇతే ఇతే బ్యాలెడు ఇది రిటైర్డ్ ఆదులారు కాండి తొందర తొందర అంచా ఇప్పునగా ఈరేగా అభినందన కొరందుల
1: హలో
2: అవే అవే తందే సరే ఇది తుళుత బాగేడు పూర పండారు అన్నా ఈ తుళు చిత్ర అనగారు ఈయన దాల పాత్ర ఉండా ఐదు దాల ఉండా అందని పనుడు ఒక్క చిన్న పండ తుళు చిత్ర గీతే నమన కర్ణాటక ఏపాల ఎలా ప్రసారం అంతే సుమారు వర్ష చిత్ర బిడుగడాదు అండ్ ఐకి యాన ప్రయత్నం అవుతుంది సో ఎప్పత్తుడు రేడియో మాస్కో రష్యా స్టేషన్ అవి కొంచెం తుళు చిత్ర గీత ఉడాలు చూడాలను ఫస్ట్ పాడదారు మూడు మొక్కల ఏరు కరస్పాండెంట్ మాత్రం నెల తిక్కుదిద్ది అయితే అది ఎన్నెన్లా ఈ విశ్వ తుడు సమ్మేళనాలు కూడా ఎత్తుదిత్తారు పోతుంది అండ్ అలా ఈయనలో నెనపు అల్పారని పండుగ సార్ ఇతే మంగళూరు ఆకాశవాణి ఉండు లెక్కడ తుళు వారితే మలపోలి ఎవరా మలుతారని ఉంటుంది ఇతే అధికృత భాష తుళు ఆతుంది నన్న తుళు కార్యక్రమ నమ్మ ఆకాశవాణిది హెచ్చు అల్పారా ఇటు ప్రయత్నం మలపోడు ఉంది అని సలహా
0: తుళు ఆకాశం ఉండు
2: రేడియో
0: సారంగ అంచనంటే మాత కెలవు మాత తుళుత కార్యక్రమం నడుపుతుండ అంచనే ఇంకా క్రైస్తడు బిఎస్ రావు పడుతుంది కాపుదారు ఇస్తారు అది న్యాయకు జిందాబాద్ అందు ఫిల్మ్ అల్తారు బొక్కంజి నమ్మ రిచర్డ్ క్యాస్టిలో పుస్తకం పత్తుండు పదాకులు పత్తుండు అంచాదు తుళు ఆగలకు అథవా తుళు సినిమాడ్ల నమ్మ క్రైస్తర్ పొడిగే మల్ల బేసరావు ఎల్లెల్లి ఉంది పదకులను పండు క్యాసెట్ల మధ్య అమ్మేరన ఇల్లడే పోదు బల్ల అట్టుడు ఉండా వాలే బల్ల బంజార నీరు పరదు కాతుకుల్ల బహారందు బరబని అమ్మేతుల ఎల్లెల్లి పదకులను మాత్రం బరిపెడితే అవతంద బయదేరాదు సుమారు పదకులు మాత్రం కెలవు మాత ఆయన సంగ్రహం అవుతుందిలే అవు ఆ జాతి తగలాదు ఉదాహరణ కాదు ఈ ఎల్లెల్లి పదకులు ఎత్తందే అడ్డబోదర్ల మాత ఎత్తండి పాసదు మొన్నే బొక్క బిర్యానీ జేమ్స్ అన్నే బొక్క అంచిన అడ్డబోదర్లు బొక్క అంచిన అవిన్న మాత సంగ్రహం అల్పిన ఆశ మాత ఉండు తిక్కినదాక సమయ తిక్కినాక ఆయన ఆయన సంగ్రహం అల్పా బొక్క క్రైస్తర్ విశేషవాదు క్రైస్తరావుడు ముసల్మాన్ రావుడు తుళుకు కొరిపినాథ్ మానాదిగే మర్యాద ఇనికి అక్కడ దమ్మ జాల జత్తికుళ్ళే పాతరు తుళునాడుగులు మాతా జాతకులు తుళువే పాతరు అంటే అది ఆకాశవాణి నన్నలా భాష అధికృత భాష అయిపోక ఆకాశవాణి దూరదర్శన కర్ణాటక దూరదర్శనంలో ఈ నమ్మ లోకల్ ఛానల్ అత్తందే నమ్మ రాజ్య సర్కార లెవెల్ చెప్పిన మాధ్యమం బతుందండి అడ్డే సంతోషం
1: ఖండిత ఖండిత వేణురారు పన్నంచిన ఉంజాత విషయను విషయకు సంబంధపట్టు తీర్లా పాతిరియారు సరి కూడ ఒంజి విషయం ఉలికే నుడు అద పండ ఒంజాత్ మర్దద బూకులు అతిండ పంచాంగకు సంబంధపట్టద బూకుల ప్రింట్ ఆతిండు పంద పండారు అండ్ అవికి దుమ్ ఒంజి బిన్నెరు ఆయన పాతరుక ఎందు ఏరు బిన్నెరు ఏరు పందుక హలో నమస్తే
3: నమస్తే మేడం జయప్రకాష్ ఎక్కువ
1: జయప్రకాష్ అన్న కార్యక్రమం ఎదుకొని ఉందిలే పన్న జయప్రకాష్
3: சார் நமஸ்தே சார், இது

0: నిఖిల్ కేనందుల్లారి రేడియో సారంగ్ 107.8 FM. ఇనితి తుళు కార్యక్రమగు నిఖిలగ మాతిరిగ్ల మోకిదింజి సొల్మెలు. ఇనితి ఈ కార్యక్రమడు కేవి శెట్టి రచన మల్తిన సురేష్ జోడుకల్లు అర్న నిర్దేశనద తుళువెరె ఉడలు జోడుకల్లు మొకులు నడపాదు కొర్పిన నాటక గగ్గర కడేత ఎగ్గె.
1: சுருக்காது என்ன மெக்கியன நாட்டு பத்தோடு கூடுதா சங்கத்திலேன்னு தெரியனோடு ஐக்காது கொலக்க பயில் தஞ்சி போது பர்த்த.

0: కైకంగిలకు తిరిగి వందలే. మన తాంగున్న శక్తి ఎక్కించి ఏమ తమరు దాంత జాగ్రత్తలు పోయనో తన మూడు నెలల కథ మొత్తం రాపుచ్చి మా మీద పర్పాందుకే పత్తిని పొందాడా అరుగదే పంతు తోడ్చి పక్కడు.
1: ఈ పొట్టి లెక్కనే పాపినాథు బాబు ఉన్న సేకమిని గుర్తు పరిగణకి ఏంటి చేయబందా అరుగతి పంతు
0: తువంతరగంది బాగుందా నా దగ్గర

0: ఆది అప్పుడే మంత్ర దేవుడు దైవలైతిన కులకే మాత గుడిపాత్ర తను పలుకోడు ఈ గుర్తుకు నీరజనే గుర్తినాయి. సత్యను దంటందే ధర్మను దాంటందే మల్లుడుప్పులే సదా దైవద నింపుడుప్పులే విద్య నన్న దుమ్ముగించిన మాత కార్య కూడా అవి నడపాక ఆ దైవద దగ్గర తన తగ్గాత సులై
1: ಇತನೇಟ ತುಳುವೆರೆ ಉಡಲು ಜೋಡುಕಲ್ಲು ಮೊಕುಲು ನಡಪಾದು ಕೊರ್ನ ಗಗ್ಗರ ನಾಟಕದ ಕಡೆತೆಗೆ ಕೇಂಡರ್. ರಚನೆ ಕೆವಿ ಶೆಟ್ಟಿ, ನಿರ್ದೇಶನ ಸುರೇಶ್ ಜೋಡುಕಲ್ಲು. ಕೇನಂದುಪ್ಪಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ ರಂಗದ ಬದುಕು.

0: పుణ్యాత్మే. ఏం కాదు, నీకు మంచికి బడవిచ్చి కన్నుకి బచ్చలిచ్చి రెండు వేలిని ఒరియే మలుతుంది. నీకు బచ్చలు తెప్పేరనే పురుషొత్తిచ్చి, బచ్చలు తెప్పేరనే పురుషొత్తిచ్చి
1: నిత్యకొబ్బర్తత్తు జాను బూడుకు పోక నమ్మ పెరిగే చౌటరులేరు.